ఇండియా మనతా కాని బాబాక్క తెలివితని యంగ్ సమాకిన్ లువాజ్ డి డొమెన్ డొమెన్ లువర్ అంకా సా సైన్స్ డన్ కలువాతాన్ అమెరికాన్ క సంపతన్ అంతో కుంబాంగున్ కమిత్రాన్ ఇండియా ఫ్రాన్సిస్ యంగ్ లబ్బి లువాజ్ డంగన్ పార్టిసిపాసి డారి ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూషన్ డన్ పమాంకౌ కమంక పంతింగన్ పమాంకౌ క పంతింగన్ డి సలుడు ఇకోసిస్టమ్ ప్రొఫెసర్ ఫిలిప్ బాప్టిస్టే మనతా కాని బాబా ఫ్రాన్సిస్ బ్రబాగి ఫిసి ఇండియా ఉంతుక్ మమ్మ బాబా కమిత్రాన్ కడపాన్ తలం సైన్స్ టెక్నాలజీ డన్ లువారంకా సా సర్తా మంగుం కాప్కాన్ మీనాత్ యాంగ్ కువా డలం బంపర్ లువాస్ కర్దా సమాధి బిడ్డాంగ్ బిడంగిని బలియా మంగంబార్కా తృష్ణ సభగ చొంతోక్ యంగ్ కువా తంతంగాపై యంగ్ డాపా దిచాపై ఇండియా డన్ ఫ్రాన్సిస్ బర్సామ సమా డాన్ మన్యంబుత్ బైక్ కర్జా సమా యంగ్ లబీ బెస్తర్ డలం పనర్బంగాన్ లువారంకా సా అపరావత్ బరవారాక్ కశ్యాతన అస్త్రోనాత్ పనడితిన్ మిక్రోగ్రావితాసి డాన్ పనర్బంగాన్ పరబోలా బలియా జుగమ్ పరి విచార సచార పాజిటివ్ తంతంగ్ మంగో బుంకాన్ లంబాగా లంబాగా పనిలితియన్ డాన్ పరుసాన్ పరుసాన్ రింతిసాన్ డారి కడు అనగారా పన్ మంచర్ మినికాన్ తు జువాన్ బర్సామ ఉంతుక్ మంబాంగున్ ఇకోసిస్టమ్ ఎన్ఎఫ్ఆర్సి ఇండియా ఫ్రాన్సిస్ యంగ్ లవీ క్వాడ్ డాన్ బర్ ఓరియంతాసి మసడపాన్ పర్తమోన్ ఇని దతాంగ్ పడా మోమెన్ యంగ్ సిగ్నిఫికెంట్ డలం కమిత్రాన్ ఇండియా ఫ్రాన్సిస్ డలం దంగాన్ తాహున్ డువరి బుడువాన్ పులు అనామ్ యంగ్ ది పరింగాతి సభగై తాహున్ ఎన్ఎఫ్ఆర్సి ఇండియా ఫ్రాన్సిస్ ఇండియా ఫ్రాన్సిస్ డాన్ కర్జా సమయ యంగ్ త్రోస్ బర్లాంజు ది బిడాంగ్ బిడాంగ్ లో రంకసా సైన్స్ డాన్ టెక్నాలజీ బియో టెక్నాలజీ ఇన్ మొజిటల్ డాన్ ఇల్మో కలువాతాన్ దిస్కోసి దిస్కోసి తర్జబుత్ మబరికన్ మమితన్ బారు బంతుక్ లబ్బి మర్ పర్వాస్ కమంత్రాన్ యంగ్ సుడాలా మత్ర జలిన్ ఇన్ని క బిడాంగ్ బిడాంగ్ యంగ్ సడాంగ్ బ్రకంబాంగ్ సకాలిగుస్ మంచిప్తకాన్ పలువంగ్ పలువంగ్ యంగ్ లబ్బి బస్సర్ ఉంతుక్ కొలాబరాస్ ఇన్స్టిట్యూషనల్ ఇండస్ట్రియల్ డాన్ పరుసాన్ రంతిసాన్ సకియాన్ డమికియాన్ తడి కొమెంతర్ యా సౌడర్ సౌడర్ పండంగర్ కీతా మాసి బర్సమ డంగన్ సియరన్ రేడియో ఇండియా ఆకాశవాణి డలా మచ్చారా సరంజుత్ ఇకుత్ల లాగురాక తెలుగు డారి డైరా ఆంధ్రప్రదేశ్ డాన్ తెలంగాణ